పండితాఖిలస్తుతం పుండరీక భాస్వరం కుండలత్ర భాసమాన తుండకంట మండలం పుండరీక సన్నుతం జగద్రుతం మనోజ్ఞకం గోపాల బాల చార చోడమాన కృష్ణమాశ్రయ.

శ్రీకులదేవీస్తోత్రం. నమస్తే శ్రీకులదేవీ కులారాధ్యా కులేశ్వరీ కుల సంరక్షణీ మాతా కౌలిక జ్ఞాన ప్రకాశినీ. వందే శ్రీకుల పూజయా కులాంబా కులరక్షిణీ వేద మాతా జగన్మాతా లోక మాతా హితైషిణీ. ఆదిశక్తి సముద్భూత గ్రాహీ సంపూర్ణ జగత్ విశ్వబంధం మహాఘోరం త్రాహి మాం శరణాగతం. త్రైలోక్య హృదయం శోభే దేవై భక్తానుగ్రహకారిణీ కంకులదేవీ నమోస్తుతే. మహాదేవ ప్రియంకారీ బాలనాం హితకారిణీ కులవృద్ధి కరీ మాతా త్రాహి మాం శరణాగతం. జిదగ్రీమండల సంభూత రాజ్యవైభవకారిణీ ప్రకటీతాం సురేశాని. వందే త్వాం రాజగౌరవం త్వదీయే కులే జాతః త్వామేవ శరణం గతః. త్వత్మత్సలోహం పాఠే త్వం రక్ష రక్షాధునా. పుత్రం దేహి ధనం దేహి సామ్రాజ్యం ప్రదేహి మే. సర్వదా అస్మాకం కులే భూయాతే మంగళాన్ శాసనం. కులాష్టకమిదం పుణ్యం నిత్యం యః సుప్రతి పఠేత్ తస్య వృద్ధి కులే జాతః. ప్రసన్నా పరమేశ్వరి కులదేవి స్తోత్రమిదం సుపుణ్యం లలితం తథా అర్పయామి భవద్భక్త్యా త్రాహి మాం శివగేహినీ. శ్రీకులదేవీ స్తోత్రం. శ్రీకులదేవి.

మందగోధనం సులారి మద్దనం సమస్త గోపాల బాల చాల చూర బాల కృష్ణ వారి హార హీర చారు కీర్తితం విరాజితం అర కవి హారమ పుంజారి.